0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల తేజస్వి వయోలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో ముందుగా వినండి చలమేళ నాటకురంజి రాగంలో వర్ణం ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక వయోలిన్ రైటల్ బై శ్రీ మల్లెల తేజస్వి. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ ఆన్ మృదంగం ఇస్ శ్రీ డి శేషాచారి. శ్రీ తేజస్వి స్టార్ట్స్ హిస్ వయోలిన్ రిసైటల్ విత్ చలమేళ, a varnam in rag natakuranji set to aditala.

ఇప్పుడు హంసధ్వని రాగంలో ముత్తామి దీక్షితర్ కృతి వాతాపి గణపతిం భజేహం ఆదితాళం. నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ వాతాపి గణపతిం భజేహం ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల తేజస్వి వయలిన్ వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామనీ సమానమెవరు, కర్హర ప్రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian Music. You are listening to a Carnatic violin recital by Shri Mallela Tejaswi. Accompanying him on mridangam is Shri D. Seshachari. Continuing the concert, now listen to a composition of Saint Tyagaraja, Rama Nee Samanam Evaru, in Rag Karaharapriya, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా సింధుభైరవి రాగంలో తిల్లానా ఆదితాళం.
1: శ్రీతేశ్వి కంక్లూడ్స్ హిస్ వయలిన్ రిసైటల్ విత్ అ తిల్లానా ఇన్ రాగ్

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లెల తేజస్వి వయోలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర అర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక వయోలిన్ సైటిల్ బై శ్రీ మల్లెల తేజస్వి. He was accompanied by Shri D. Seshachari on Mridangam. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Flute Recital by Sri M.S. Sishank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadgurucharan, and on Ghatam by Sri S. Karthik.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ కటం.
1: ఫస్ట్ లిసన్ టు ఏ పాపనాశం శివన్ కృతి మా రమణ ఇన్రా హిందోళ సెట్టు రూపకతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా మా రమణ హిందోళ రాగం రూపకతాళం పాపనాశం శివన్ కీర్తన.

0: నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద కచేరి వింటున్నారు.
1: కంక్లూడింగ్ ది రిసైటల్, శ్రీ ఎంఎస్ శశాంక్ నౌ ప్రెజెంట్స్ ఎం ముత్తుస్వామి దీక్షితార్ కృతి అన్నపూర్ణే విశాలాక్షి ఇన్రాగ్ సామ సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో చివరిగా అన్నపూర్ణే విశాలాక్షి సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కెవి నారాయణ స్వామి గాత్రం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ అనంతరామన్, మృదంగంపై శ్రీ త్రిచూర్ సి నరేంద్రన్.
4: Listen to a Carnatic classical vocal recital by Shri K.V. Narayana Swami. He is accompanied on violin by Shri M.S. Anantharaman and on mridangam by Shri Trichur C. Narendran.
3: Karyakramamlo munduga vinandi evvari bodhana vini abhogi raga varnam aditaalam Patnam Subramanayya rachana.
4: Shri K.V. Narayana Swami begins his vocal recital with a varnam of Patnam Subramanayya Iyer, evvari bodhana vini, in rag abhogi set to aditaal.
5: Yavari bodhana vini, yavari bodhana vini.

0: ఇప్పుడు వినండి హంసధ్వని రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి వాతాపి గణపతిం భజేహం ఆదితాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar, Vatapi Ganapatim Bhajeham, in Rag Hamsadhvani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి జననీ నిన్ను వినా, రీతిగౌళ రాగం, మిశ్ర చాపుతాళం, సుబ్బరాయ శాస్త్రి రచన.
1: నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ రీతిగౌళ. జననీ నిన్ను వినా, కంపోజ్డ్ బై సుబ్బరాయ శాస్త్రి, సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కెవి నారాయణ స్వామి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎంఎస్ అనంతరామన్, మృదంగంపై శ్రీ త్రిచూర్ సి నరేంద్రన్.
1: యు ఆర్ లిసనింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ కెవి నారాయణ స్వామి. హి వాజ్ అకంపనీడ్ బై శ్రీ ఎంఎస్ అనంతరామన్ ఆన్ వయలిన్ అండ్ శ్రీ త్రిచూర్ సి నరేంద్రన్ ఆన్ మృదంగం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగుడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గానం వింటారు. గాత్ర సహకారం శ్రీ పిఎస్ నారాయణ స్వామి. వాద్య సహకారం వయలిన్పై శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Karnataka classical vocal recital by Shri Semmangudi Srinivasa Iyer. He is supported vocally by Shri P.S. Narayana Swami. Accompanying artists are Shri Annavarpu Ramaswamy on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
0: Karyakramamlo ippudu vinandi Shri Dakshina Murthy, Ragam Shankarabharanam, Khanda Ekathalam, Muthuswami Dikshitar Kriti.
1: Listen to Shri Dakshina Murthy, a composition of Muthuswami Dikshitar in Rag Shankarabharanam, set to Khanda Ekathal.

0: శంకరాభరణం రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి విన్నారు.
1: యు హర్డ్ ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ శంకరాభరణం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మెంగుడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గానం విన్నారు. గాత్ర సహకారం శ్రీ పిఎస్ నారాయణ స్వామి, వాద్య సహకారం వయలిన్పై శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You are listening to a Karnataka classical vocal recital by Shri Semmengudi Srinivasa Iyer. He was supported vocally by Shri P.S. Narayana Swami. Accompanying artists were Shri Annavarpu Ramaswamy on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
0: Karyakramamlo ippudu vinandi Lalgudi G. Jayaraman gari violin vadyam Mandraganlo Tillana Aditalam Swiya Rachana.
1: You will now listen to Shri Lalgudi G. Jayaraman. He presents his own Tillana on violin in Rag Mant, set to Aditala.

0: లాల్గుడి జి జయరామన్ తిల్లానా విన్నారు.
1: దాట్ వాజ్ అ తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్మాండ్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.